సత్వవాన్ సాత్విక సత్య సత్య ధర్మ పరాయణ అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియ కృత్ ప్రీతివర్ధన విహాయ సగతి జ్యోతి సురచుర్హుత భుక్ విభు రవిర్విరోచన సూర్య సవికార విలోచన అనంతో హుత భుక్వోక్త సుఖదో నైకదోగ్రజ అనిర్విణ్ణ సదామర్షి లోకాదిష్టానమద్భుత సనాతన తమ కపిల కపిరవ్యయ స్వస్తి దస్వస్తి కృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్ యోజిత శాసన శబ్దాదిగ శబ్ద సహ శిశిర శర్వరీకర అక్రూర పేషలో దక్షో దక్షిణ శ్రమినాంబర విద్వత్తమో వీతవయ పుణ్య శ్రవణ కీర్తన ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్న నాశన వీరహారక్షణ సంతో జీవనం పర్యవస్థిత అనంత రూపోనంతశ్రీజిత మన్యుర్భయావహ చతురశ్రోగ వీరాత్మా విదిశో వ్యాధిశో దిశ అనాదిర్భూర్భవో లక్ష్మీ సువిరో రుచిరాంగద జననో జన జన్మాదిర్భీమో భీమ పరాక్రమ ఆధార నిలయోధాత పుష్పహాస ప్రజాగర ఊద్వగ సప్తథా చ

నమోస్తుమనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః సహస్రకోటియుగ

జల సదృశనయన విస్తారి మలయత్వజ పాండ్య కుమారి చిదంబర తరారుళు ఉపకారి ఆత్మనాభ పారి దయ పరియంబ కృపై తందు రక్షియంబ కృపై తందు రక్షియంబ కృపై తందు